0: ఇర్షెండు అంతా చిరపడా పని
1: బాగుంది
0: గతివిధి కథ గైర్ కానూనీ విద్యా అనుశాసన విరుద్ధంగా నిందనీయ కార్యక్రమం.

0: చేశాను అనుకో వాళ్ళు ఎమ్మెల్యే వస్తారని ఇస్తున్నారు అనుకోవచ్చు. సత్రి కోసం కిసాను ఎమ్మెల్యే వస్తారు
1: సత్తరి
0: పర్సెంట్ కిసాన్ వ్యవస్థ ఇలా ప్రాంతం కిసాన్ వ్యవస్థ

0: ఇష్టాకీర్ణశ సమాఘట పర్వ తిన్నాఖరిందినము
1: తిన్నాక్షి
0: తీర్చి అమ్మ తిన్న పరిపాటి

0: canale ufficiale di Bruno.
1: మార్నింగ్ ఫుడ్ అమ్మ మా అమ్మ మేకలు వేస్తాను
0: ఎక్కడ మరో ఒకరు

ఇంకా మంత్రులకు తెలుగు సురక్షిత బాలిక సంస్థల విద్యార్థి తొందరి సమాధానం ద్వారా బిస్కు సంబంధాలని కాంతశుద్ధి పొలం సర్కారీ రాష్ట్రీయ హితలై కేంద్ర బాలాఖిలా తమ పరివాహిక మహాన్ సదలై విశ్వాస్ తిరుగుతాయి.

0: సూచన ఏదో సాధారణ
1: సంసద్ సంపర్కం విశేష కురాకాని పార్టీ సీఐ కు సాధా కలుస్తుంది కూడా.